అన్వర బి దోమిని అన్వర బి దోమిని అన్వర బి దోమిని సది గుజరాను ఆయా సది గుజరాను ఆయా

పలంబో గులాబా శోభన సేజే పలంబో గులాబా సూక్షిదిస్పక గణిజారే గీతినా సూక్షిదిస్పక గణిజారే గీత్రినా తాకి జరా నిష్ట పుక్త

గులాబా శోభన సేజే పలంబో గులాబా దాజ్ తాజ్ ఇష్కీ దుమ్ర డూబ్తలేయం దాజ్ తాజ్ ఇష్కీ దుమ్ర డూబ్తలేయం